వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. లక్ష్మీమీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మలిషీకర పల్లవానా ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్రరాగౌ శ్రీ వెంకటేశ చరణౌ.

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే పార్థాయత సదృశ సారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ.